0: ప్రియం ఉన్నది.
1: చేసేటప్పుడు
0: ఎలా అంటేనే అప్పుడు అంగారు లేదు లోక
1: అదేళ అనగ కష్టపడి తీసుకెళ్ళి అంగడి అలా అంటాడు బండి చిట్లు కట్టాక
0: అది ఆయన చేసి
1: విస్తారు
0: ఇప్పుడు కావు మొదటి పాటలు అవన్నీ వరాలి అంతే వస్తే మనసు మనం బోల్.